0: दिन के 11 बजे हैं, अगला प्रोग्राम सुनते हैं तेलुगु जुबान में ग्रीशालिनी के साथ।
1: रेडियो मॉरिशस
2: 819 किलोहर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా నమస్కారములు. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మీరందరూ ఆనందంగా క్షేమంగానే ఉన్నారని మా ప్రార్థన. ఈరోజు మీ సౌందర్య లహరి కార్యక్రమంలో మీ చెలి గిరిశాలిని మీ తోడుగా ఉంటుంది. మీ మధ్యాహ్న కాలాన్ని ఆనందకరంగా చేయడానికి రమణీయ పాటలతో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం.

స్త్రీ తాను ఒక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు వంచితే అది తన సహనం, తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం, ఆమె ప్రేమ పొండటం ఒక వరం. స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం. స్త్రీలకు ఈ పద్యాన్ని అంకితం చేస్తూ మన సౌందర్య లహరి కార్యక్రమాన్ని కొనసాగదాం.

శ్రోతలు, ఇప్పటి వరకు మీ దినం బాగా జరుగుతున్నదని మా ఆకాంక్ష. మన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మీకోసం ఓ మంచి పాట ప్రసారం చేయబోతున్నాం. ఇక మన కార్యక్రమాన్ని ఆనందించండి, వింటూ ఉండండి.

ఇప్పుడు మనం సంబంధాల గురించి మాట్లాడుదాం. మీ జీవితంలో ప్రతి సంబంధం ఎంతో విలువైనది, కానీ ప్రతి సంబంధాన్ని నిలబెట్టేది రక్త సంబంధం కాదు, పరస్పర గౌరవం, నమ్మకం, అర్థం చేసుకునే మనస్సు. చిన్న చిన్న అపార్థాలు సహజమే, అయితే మాట్లాడుకుని పరిష్కరించుకునే చోట బంధం మరింత బలపడుతుంది. గెలవడం కోసం కాదు, కలిసి ఉండడం కోసం మాట్లాడితే ప్రతి సంబంధం మరింత అందంగా వికసిస్తుంది.

ఆఫీస్లో లేదా కార్యాలయంలో పనిచేసే చోటలో విషపూరిత అంటే టాక్సిక్ నెగటివ్ సంభాషణలను ఎలా దూరంగా ఉంచాలి. ప్రతి ఆఫీసులోనూ లేదా పని చోటలో గాసిప్ విమర్శలు అనవసరమైన వాడనలు అప్పుడప్పుడు ఎదురవుతాయి. కానీ అలాంటి సందర్భాల్లో ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక తెలివైన సమాధానం. మన పని మనం నిజాయితీగా చేస్తూ అందరితో మర్యాదగా ఉంటే చాలు. ఇతరుల ప్రతికూల మాటలు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు. మన స్పందనే అంటే మన రెస్పాన్స్ మన స్థాయిని తెలియజేస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండండి.

మనశ్శాంతి బయట ఎక్కడో దొరకేది కాదు, అది మన ఆలోచనల్లో మన దృక్పథంలో ఉంటుంది. ప్రతి విషయాన్ని మనస్సుకు తీసుకోవడం, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం వల్ల ప్రశాంతత దూరమవుతుంది. మనకు మార్చగలిగిన వాటిపై

పై దృష్టి పెట్టి మార్చలేని వాటిని ప్రశాంతంగా అంగీకరించడం నేర్చుకుంటే జీవితం ఎంతో తేలికగా అనిపిస్తుంది. మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా ఒక గొప్ప విజయమే.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ స్వాగతం. ఈ సాయంత్రం మీ మనసుకు ఆహ్లాదాన్ని పంచేందుకు, మధురమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేందుకు వచ్చేసినది మీ అభిమాన కార్యక్రమం స్వరాల వేదిక. పాత తెలుగు పాటలు కేవలం సంగీతం మాత్రమే కాదు, అవి మన బాల్యం, మన కుటుంబం, మన పండుగలు, మన అనుభూతులను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే అందమైన జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ మధురమైన సంగీత ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం.

కాలం మారింది. సంగీతంలో కొత్త శైలులు వచ్చాయి, కానీ పాత పాటల్లోని సాహిత్యం, రాగాల మాధుర్యం, గాయకుల భావ వ్యక్తీకరణ ఇప్పటికీ మనసును హత్తుకుంటేనే ఉంటాయి. ఎన్నెళ్ళు గడిచినా కొన్ని పాటలు వినగానే మనం చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోతాం. అదే ఆ పాటల గొప్పదనం.

ఒకప్పుడు రేడియోలో పాటలు వినటానికి అందరూ ఒకే చోట చేరేవారు. ఇష్టమైన పాట వస్తే నిశ్శబ్దంగా విని ఆనందించేవారు. పాట పూర్తయ్యాక దాని గురించి మాట్లాడుకునే ఆనందం ప్రత్యేకమైనదే. ఈరోజు కూడా అలాంటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన సంగీత ప్రయాణాన్ని కొనసాగిద్దాం.

జ్ఞాపకాలు వయసు పెరగవు. అవి ఎప్పుడు మనసులో కొత్తగానే ఉంటాయి. మంచి పాటలు కూడా అలాంటివే, ప్రతిసారి విన్నప్పుడు కొత్త అనుభూతిని అందిస్తాయి. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.